పాలం స్ఫటిక సదృశం కుండలోద్భాసి వక్త్రం దివ్యాకల్పైర్నౌమణిమయై కింకిణీ నూపురాఢ్యై దీప్తాకాశం విశదవశనం సుప్రసన్నం త్రినేత్రం హస్తాబ్జాభ్యాం బటుకమనిశం శూలఖడ్గం దధానం హస్తాంబూజయుగస్థకుంభయుగలాత్ ఉద్ధృత్య తోయం శిరః సించంతం.

శాంత గోచరం తమ గోచరం గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం గోవిందం ప్రణవానందం సద్గురుం ప్రణతోమ్యహం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురం మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శ